మనో మనోవారాలో మనో పలానాగోంగరాజుని రాముడే రే గారే నడే నాడే నా మానవ మనోవారాలో మనో పలానాగోంగరాజుని రాముడే రే గారు.